0: The role of the watchman. Let's bow our heads. Heavenly Father, we come before you today seeking wisdom and courage to fulfill our roles as watchmen in your kingdom. Guide our hearts and minds as we dwell into your word. In Jesus' name, amen. Hello, everyone. Today we begin a lesson on our understanding our responsibilities as Christians in sharing the good news of salvation. Our focus will be on Ezekiel 33:6, where we learn about the role of the watchman. Please turn with me to Ezekiel 33:6. But if the watchman sees a sword coming and does not blow the horn, and people are not warned, and a sword comes and takes a person from them, he is taken away for his wrongdoing. But I will require his blood from the watchman's hand. In ancient times, the watchmen were appointed to stand guard on the city walls. Their primary duty was to watch for any signs of danger, be it approaching an army or natural disaster, and to alert the populace with the sound of a horn or a trumpet. If the watchman failed in his duty, the blood of those unprepared would be on his hands. This imagery is powerful. It's not just about physical safety, but spiritual vigilance. Now let's think about our role today. We are watchmen of our time, not against physical swords, but against spiritual threats, sin, despair, temptation, and ignorance of God's truth. Warning others just like the watchman, we have a responsibility to warn those around us. If we see someone heading towards a spiritual ruin because they do not know Christ, should we not alarm them? Shouldn't we sound the alarm? The scripture is clear. If we fail to share the message of salvation, we share in the responsibility for those who perish without knowing Christ. Have we ever felt that nudge from the Holy Spirit to speak up, to share our faith, but hesitated? What held us back? Fear of rejection? Lack of knowledge? The gospel is our horn. It's the message of salvation through Jesus Christ. When we share this, we save lives. Not temporarily, but eternally. By sharing the truth of Jesus, we offer a chance for repentance and eternal life. We keep our hands clean, knowing we've done what we could to alert others to the coming judgment and the grace available through Jesus Christ. So, what are some practical steps? Pray for opportunities. Ask God to place people in your path who need to hear the gospel. Have your personal story of faith ready. It's often the most compelling way to share. Know the basics of the gospel so you can explain it clearly and confidently. As we close today, remember that each one of us is called to be a watchman. The next time you feel that urge to speak about Jesus, remember Ezekiel 33:6. You might not see the immediate impact, but your words could be the very alarm that leads someone to salvation. Let's close with a prayer. Lord, equip us to be diligent watchmen. Give us the words to speak, the courage to act, and love to share your gospel. May we never be found derelict in our duty, in our sacred duty. In Jesus' name, amen. As we end off, just one final thought. I'd like to encourage every one of you this week to look for one opportunity to share your faith, however small it might be. Let's watch, pray, and act together. Godspeed.
1: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
2: Wait. Okay. Go. All right, Wanda Namalu, good evening to everyone, and good morning from here.
3: Okay, andariki vandanalandi. Ee roju mi andariki kuda subha sayantramulo telijestunnanu. Alage America lo ee roju ippudu udayam poddanattu morning samayam kabatti mi ayana good morning cheptunnadu. Manandariki kuda good evening cheptunnadu. Okay.
2: All right, so we are continuing with the second part of our lesson today, basics and belief about baptism, and we started last week about common objections.
3: Yeah, we forgot to pray.
2: Okay, yeah, we will. I was just introducing, so just.
3: Okay, right, okay. Poyina varamu manam em nechukunnam annante బాప్తిజం కూర్చున్నటువంటి విషయాలలో కొన్ని ప్రశ్నలను గురించి మనం నేర్చుకుని ఉన్నాము. ఓకే.
2: All right, so let's pray and we'll get started.
3: ఓకే, ప్రార్థన చేసుకొని ఒక తరగతిని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థించుకుందామా? అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము, తరగతిని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మీ తరగతిని మేము ప్రారంభించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ సమయంలో మేము నేర్చుకుని పోతున్నగా మా తండ్రి, కావలసినటువంటి మంచి జ్ఞానమును మీ దాసుల ద్వారా మాకు అందించండి. వినడానికి మంచి యోగ ఓపికను, దీర్ఘతను, వివేచనను మాకు అందించమని కోరుకుంటున్నాము అయ్యా. వినడానికి మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తరచుగా మా తండ్రి రావడానికి వారికి కూడా మంచి మనసును దయచేసి ఈ తరగతిలో వాళ్ళను కూడా పాల్గొన్నట్టు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తమును మీ పేరిట మిమ్మల్ని అడుగుచు ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.
2: ఆమేన్. All right. We're going to begin today with point number 4. Remember, we are looking at objections to baptism.
3: చూడండి, మనం ఇప్పుడు నాలుగవ ప్రశ్నలో మనం ఉంటూ ఉన్నాము. బాప్తిజం కూర్చున్నటువంటి ప్రశ్నలలో బాప్తిజం కూర్చున్నటువంటి సందేహాలలో నాలుగవ నెంబర్లో మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం. ఓకే.
2: And one objection is that the apostles were not baptized.
3: చూడండి, అగైన్ బ్రదర్.
2: All right, yeah, one of the objections was that the apostles themselves were not baptized.
3: చూడండి, కొంతమంది ఏమని అనుకుంటున్నారు అంటే, అందరు కూర్చోండి, డిస్టర్బ్ చేయొద్దండి మీరు, ఇంకా వాక్యం వినడానికి వీరండి, సమ్ డిస్టర్బెన్స్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ బ్రదర్, సమ్ సౌండ్ ఈస్ కమింగ్, కాంట్ హియర్. చూడండి, బాప్తిజం కూర్చున్నటువంటి ప్రశ్నలు మనం ఈ రోజు నేర్చుకొని పోతున్నాము. గత వారంలో మూడు ప్రశ్నలు చూశాము. ఈ రోజు నాలుగో ప్రశ్న నుండి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ నాలుగో ప్రశ్న ఏమిటై ఉన్నదనంటే, అపోస్తలులు బాప్తిజము ఇవ్వలేదు కదా, అపోస్తలులు బాప్తిజం తీసుకోలేదు కదా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. దాని గురించి ఈ రోజు నేర్చుకుంటున్నాం. ఓకే.
2: So we want to notice that the Bible doesn't record each apostle being baptized. That's true.
3: Yes, Bible lo ekkada kuda apostolulu baptism pondinatluga manam chudalem. Adi nijame. Ardhamainda? Okay. Yes.
2: Let me admit these two people in just a minute. All right. Okay. All right, so welcome to those of you just joining us. We've just started. We are on objection number 4. The apostles were not baptized. I want us to notice in the Bible, John chapter 4, verses 1 and 2. John chapter 4, verses 1 and 2. And good evening to everybody.
3: సహోదరులకు అందరికి కూడా వందనాలు అండి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఈ క్లాస్ లో తరగతిలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మనము గడిచినటువంటి వారంలో 3 ప్రశ్నల గురించి చూసుకున్నాము. ఈ రోజు 4వ ప్రశ్న చూస్తున్నాము. 4వ ప్రశ్న ఏమిటంటే, అపోస్తలులు ఎక్కడ కూడా బాప్తీసం పొందినట్లుగా మనకు కనబడలేదు కదా, మరి వారు బాప్తీసం తీసుకున్నారా లేదా అనేటువంటిది ప్రశ్న. నిజంగా అపోస్తలులు ఎక్కడ బాప్తీసం తీసుకున్నట్టు మనకు లేఖనాలలో ఎక్కడ కూడా ఆధారాలు లేవు. దాని గురించి మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 2 వచ్చిన మనం చదువుకుందాం. ఓకే, షల్ వి రీడ్ బ్రదర్?
2: Yes, please. John 4, verses 1 and 2.
3: చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుకుందాము. చదవండి బ్రదర్, ఎవరైనా అశోక్ బ్రదర్.
4: యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్టిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గల్లయ దేశమునకు తిరిగి వెళ్ళెను.
3: చాలండి. ఓకే బ్రదర్.
2: ఆల్రైట్, సో వి హావ్ టు నోటిస్ సంథింగ్ దట్ దే ది అపోస్టిల్స్ ది ఫ్యూచర్ అపోస్టిల్స్ ది డిసిపుల్స్ వర్ నాట్ ఎక్స్క్లూడెడ్ from baptism. The disciples were baptizing others, as we notice in John 4, 1 and 2. John the Baptist was baptizing, and then Jesus sends the apostles, the future apostles, the disciples, to baptize.
3: చూడండి, ఇక్కడ యోహాను కంటే ఎక్కువ మంది బాప్తిస్మం ఎవరిస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు లేఖనాలలో. యోహాను కంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనగా రాబోతున్నటువంటి కాలంలో వాళ్ళే అపోస్తులు, రాబోతున్నటువంటి కాలంలో వాళ్ళే అపోస్తులు యోహాను కంటే ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క శిష్యులే బాప్తిస్మం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నిజానికి యోహాను చేత యేసుక్రీస్తు బాప్తిసం పొందుతున్నాడు. యేసుక్రీస్తు శిష్యులు బాప్తిసం ఇస్తూ ఉన్నారు అందరికి.
2: All right, so if John the Baptist baptized Jesus, it would make sense that he also would have baptized the disciples.
3: చూడండి, యేసు క్రీస్తే ఎవరి చేత బాప్తిజం తీసుకున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను చేత యేసు క్రీస్తు బాప్తిజం పొందుకున్నాడు. దాని అర్థము ఆయన శిష్యులు కూడా బాప్తిజం పొందినట్టుగా ఉంటున్నారా లేదా? ఖచ్చితంగా పొందే ఉంటారు. ఓకే,
2: ఓకే. అండ్ సో ఇఫ్ దే వర్ బాప్టైజ్డ్ అండ్ దెన్ జీసస్ టోల్డ్ దెం టు బాప్టైజ్, ఇట్ వుడ్ ఓన్లీ మేక్ సెన్స్ దట్ దే వర్ బాప్టైజ్డ్ దెంసెల్వ్స్. ఇట్ వుడ్ నాట్ మేక్ సెన్స్ ఇఫ్ దే వర్ బాప్టైజింగ్ అదర్ పీపుల్ అండ్ దే దెంసెల్వ్స్ వర్ నాట్ బాప్టైజ్డ్.
3: చూడండి, వారు ఎక్కువ మందికి, యోహాను కంటే ఎక్కువ మందికి యేసుక్రీస్తు యొక్క శిష్యులు బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వేరే వాళ్ళకే బాప్తిస్మం ఇస్తున్నారు అని అనుకుంటే మరి వాళ్ళకు బాప్తిస్మం పొంది ఉండరా? Yes.
2: Okay. So there were 2 times when Jesus commanded those to be baptized. This is after the crucifixion. We read in Mark 16:16 and then Matthew 28. He told the disciples to baptize, and it's implied that they were baptized as well.
3: చూడండి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి అందరికీ బాప్తిజం ఇవ్వాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. అది ఎక్కడ చూస్తామంటే మార్క్ స్వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. మత్తయి స్వార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు సర్వలోకానికి బాప్తిస్మం ఇవ్వండి, రక్షణ ఇవ్వండి అని చెప్పి ప్రకటించుతూ ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే,
2: ఆల్రైట్. సో అనదర్ వర్స్ దట్ వి షుడ్ నో వెరీ వెల్, యాక్ట్స్ 2:38. ఐ జస్ట్ మెన్షన్డ్ ఇట్, లెట్స్ గో అహెడ్ అండ్ రీడ్ ఇట్ అగైన్. యాక్ట్స్ 2:38.
3: అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. విశాంతి ఎవరా? చెప్పొస్తారా? చిన్నుగాని కూడా చిన్ను 8వ చర్చి దగ్గరికి రావాలరా చిన్ను.
5: ఓకే బ్రదర్, ఎవరైనా చదువుతారు అపొస్తలుల కార్యములు 2:38 పేతురు మీరు మారుమని
4: పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువరం పొందుదురు.
5: ఓకే.
2: ఆల్ రైట్. సో పీటర్ ఇస్ commanding those of that day to be baptized, and again, it just would not make sense for Peter to preach something that he would not have done himself already.
5: చూడండి, ఇక్కడ అపొస్తలుడైనటువంటి పేతురు అపొస్తలుల కార్యములు 2:38 చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఒక పని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు అని అంటే, మొదటిగా ఆయన దానికి విధేయత చూపి ఉండి ఉంటాడా ఉండకపోయిన ఉంటాడా? ఖచ్చితంగా తనకు తాను ముందుగానే విధేయత పొంది అది ఇతరులకు కూడా పంచుతూ ఉన్నాడు.
2: సో జస్ట్ యాజ్ వి ఫాలో వాట్ ది బైబిల్ క్లియర్లీ టీచెస్, ది అపోస్టిల్స్ ఆల్సో హాడ్ టు ఫాలో వాట్ జీసస్ టాట్.
5: చూడండి, మనం ఈ వచనాలను మనం గమనిస్తున్నప్పుడు అపోస్తలులు కూడా యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించినట్టుగానే మనం చూస్తాం. వాళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారం బాప్తిసం పొందినటువంటి వారే అని మనం చూస్తాం.
2: All right, so let's move on to point number 5 now. Point number 5.
5: మనం 5వ నెంబర్ 5వ ప్రశ్నలోకి మనం వెళ్తూ ఉన్నాము. ఓకే.
2: All right, point number 5 is the objection that some people would say that baptism is just a symbol. It's only a symbol. It's not something we have to do.
5: చూడండి, చాలా మంది బాప్తిస్మమును ఏమని అనుకుంటారు అంటే అది కేవలం ఒక సింబల్ మాత్రమే అనుకుంటారు. ఏమంటారు అంటే చిహ్నం, అంటే కేవలం అది అది ఎట్లా అంటారు అంటే సింబల్ లాగా బాప్తిస్మం అనేటువంటిది అంటే ఖచ్చితమైనటువంటి పని, ఖచ్చితంగా మనం చేయాలి అనేటువంటి పని లాగా ఎవరు చూడడం లేదు.
2: There are many in the denominational world that believe that all you have to do is either say a sinner's prayer and your sins are forgiven, or just believe in Jesus and that's it. That's all you have to do, some would say.
5: చూడండి, చాలా మంది మతశాఖల వారు ఏమని ప్రకటిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. మతశాఖల వారు ఏమని ప్రకటిస్తూ ఉంటారు అని అంటే, కేవలం మీరు విశ్వసించండి, ప్రార్థన మాత్రం చేయండి, మీరు రక్షించబడతారులేండి, అంతే కదా ఏమని చెప్తారు వాళ్ళు? మీరు విశ్వసించండి, మార్మన్స్ పొందండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి, మీరు రక్షించబడతారు, మీ ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి, మీ మొరను ఆలకిస్తాడు కాబట్టి మీరు రక్షించబడతారు. బాప్తిస్మం అనేటువంటి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ విధమైనటువంటి బోధన.
2: All right, so let's read Acts chapter 22 and verse 16. Acts 22 and verse number 16.
5: అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుకుందాము.
4: గనుకనే ఉత్తడు చేయుట ఎందుకు లేచి ఆయన నామము నోటి ప్రార్థన చేసి బాప్తిసం పొంది మీ పాపములు కడుక్కొనమని చెప్పెను.
2: So in this particular passage, the Apostle Paul is telling Felix and Felix about what happened to him after the road to Damascus.
5: చూడండి, అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం చదువుకుంటూ ఉన్నాం. ఏం చెప్తున్నాడు అక్కడ? నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోనుము అని చెప్పి అక్కడ చెప్తున్నాడు అపొస్తలు ఫిలిప్ కదా.
2: Yes. Festus and King Agrippa he's talking to. The Apostle Paul is talking to Festus and King Agrippa.
5: Okay. అపొస్తలుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనము ఈరోజు మనం తెలుసుకోవాలి. టూ హూమ్ బ్రదర్?
2: Acts 22. I'm sorry. I'm the Apostle Paul two times talked about his conversion, Acts 22, Acts 28. So in this particular instance, he's talking to some Jews about this. But anyways, that's beside the point.
5: చూడండి, ఇక్కడ అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? తనకు జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. ఇదిగో, ఇక నీవు తడుగు చేయట ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకునము అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మళ్ళీ రెండోసారి చెబుతూ ఉన్నాడు అపోస్తలైనటువంటి పౌలు. ఓకే.
2: So notice what the Apostle Paul says relative to baptism that Ananias has told him. He said to arise, be baptized. Why tarriest thou? Arise, be baptized, wash away thy sins, calling on the name of the Lord.
5: చూడండి, అననీయ మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? అననీయ పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు, ఇక నువ్వు ఎందుకు తడుగు చేయడము లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొందు అని చెప్పి అననీయ పౌలుకు చెబుతూ ఉన్నాడు. ఓకే.
2: So if baptism was just a symbol or symbolic, if baptism was just something you did after you were saved, why did Ananias tell the Apostle Paul at that time to be baptized and that would wash away his sins?
5: చూడండి, బాప్తిజం అనేటువంటిది చాలా మంది సింపుల్ గా మాట్లాడుకుంటారు, అది తీసుకోకపోయినా ఏం కాదులేండి. బాప్తిజం అనేటువంటి దానిని మనం సింబాలికల్ గా చూసుకుంటూ ఉంటాం, అది ఏదో ఒక సింబల్ గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక సాదృశ్యంగా మనం చూసుకుంటుంటాం. అంతేగాని బాప్తిజం యొక్క అక్కరు మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అపోస్తలుడు అయినటువంటి పౌలుకు కూడా అక్కడ ఏం జరగబోతుంది, జరుగుతుంది అక్కడ అననీయ వచ్చి ఏం చెప్తున్నాడు? ఇదిగో, నీవు ఇక తడుగు చేయడం ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేయి నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడా, లేదంటే ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొందు నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడా? బాప్తిజం పొందు రక్షణ వస్తుందని చెప్తున్నాడు. అక్కడ ఆ పనిని ఆయన కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే.
2: సో వి నోటిస్ ది ప్రోగ్రెషన్ here in Acts 22:16, to be

0: పొంది నీ పాపములను ఏంటి నీకు ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను ఏమి చేయాలని చెప్పుకున్నాడు, కడిగి వేయాలనుకుంటున్నాడు. అంటే బాప్తిస్మం లేకపోకుండా, బాప్తిస్మం లేకుండా పాపములు కడిగి వేయబడతాయా? కడిగి వేయబడి నీకు కేవలము విశ్వాసం ఉంటే సరిపోతుందని చెప్తున్నాడా, లేదంటే దానికి ఇంకో పనిని చేయాలని చెప్తున్నాడా? విశ్వాసంతో పాటు విధేయత క్రియారూపంగా బాప్తిస్మం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అక్కడ. అదే పౌలు కూడా చేశాడు. ఓకే,
1: All right, now we're going to go to 1 Peter 3 and verse 21. 1 Peter 3 and verse 21.
0: మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం.
2: దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది, అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరమే.
1: Now, in this section, the Apostle Peter here is talking about and showing the similarity between Noah being saved in the ark and us being saved by baptism.
0: చూడండి, అపోస్తలుడు అయినటువంటి పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ వచనంలో. అపోస్తలుడైనటువంటి పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే బాప్తిస్మం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమని గుర్తు చేస్తున్నాడు అంటే నోవాహు కాలాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నోవాహు కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని అనుసరించారు. నోవాహు కాలంలో వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు? నోవాహు కాలంలో ఓడ ఉన్నారు కదా నోవాహు కాలంలో. అలాగే నోవాహు కాలంలో వాళ్ళు ఎలాగైతే ఓడలో ఉండి రక్షించబడ్డారో ఇప్పుడు మీరు కూడా బాప్తిజం ద్వారా మీరు రక్షించబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓడ లోపలికి పోయి ఎలాగైతే రక్షించబడ్డారో మీరు కూడా ఇప్పుడు నీళ్ళలోకి వెళ్ళి రక్షణ పొందే వారిగా ఉంటూ ఉన్నారు.
1: ఓకే, సో in the days of Noah that we read about in the book of Genesis, there were 8 people. Noah and his family were saved only because they entered into the ark.
0: చూడండి, నోవాహు యొక్క కుటుంబం అంతా కూడా కేవలం ఎలాగ రక్షణ పొందారు? ఓడలోకి వెళ్ళడం ద్వారా మాత్రమే వాళ్ళు రక్షణ పొందారు.
3: Okay, sure.

0: Okay. Yeah, just I connect TV.
1: Okay, sure.
0: Okay.
1: All right.
0: Okay.
1: So then, in 1 Peter 3 and verse 21, Peter shows us that water is the saving mechanism, if you will. That's probably too deep of a term. But the point is that baptism, Peter says very plainly, the same way that Noah and his family were saved by the ark, baptism saves us today.
0: చూడండి, బాప్తిజం కూడా నోవహు ఓడల పోలికగా ఉంది. వారు బాప్తిజం నోవహు ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగైతే తమ తమను తాము రక్షించుకున్నారో, ఈరోజు మనం కూడా బాప్తిజం అనే దానికి సాదృశ్యమైనటువంటి దాన్ని బాప్తిజంగా మనం చూస్తూ, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిజం అందరినీ కూడా నీటిలో మునగడం ద్వారా మనలను కూడా రక్షిస్తుంది, మన పాపం అన్నింటిని కూడా కడిగివేస్తుంది. ఓకే ఓకే
1: All right. So now let's move to the final point. This is going to be a short class today because we split one class into two because we had a lot of questions. But the last point is point number six, which is the objection. Some people would say, no, I don't have to be baptized. I was already baptized before in another church.
0: చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను ఇప్పుడు బాప్తిజం మళ్ళీ పొందాలనా, ఇంతకు ముందు నేను వేరే సంఘంలో బాప్తిజం పొందాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత రెండోసారి నేను బాప్తిజం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దాని గురించి ఈరోజు మనం బాగా వివరించుకుందాం.
1: So we have to understand when we're baptized, as Peter said in Acts 2:38, repent and be baptized for the remission of sins. That's the reason that we are baptized, for the remission of sins.
0: చూడండి, బాప్తిస్మమును మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి. మనం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే పేతురు చెప్తాడు. ఏమని చెప్తాడు పేతురు? ఇదిగో మీ పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటాడు. దేనికోసం బాప్తిజం పొందాలి మీరు వినాలి, ఎందుకోసం బాప్తిజం పొందాలి? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందాలి, అది సరైనటువంటి బాప్తిజం. ఓకే.
1: And we mentioned before that there are some in the denominational world that say that baptism is not necessary. All you have to do is believe and confess your sins, and that's enough, and you can be baptized if you want to later.
0: చూడండి, మత శాఖల వారు ఏమని ప్రకటిస్తూ ఉంటారంటే, ఇదిగో మీరు మార్మన్స్ పొందండి, ప్రార్థన చేయండి, మీరు రక్షించబడతారు, మీరు బాప్తిజం తీసుకోవాలనేటువంటిది తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు, అది అంత అవసరం లేదులే అని చెప్పి బాప్తిస్మాన్ని చాలా తక్కువగా చేసి పక్కన పడేస్తూ ఉంటారు మత శాఖల వారు.
1: They would teach that, again, baptism is done in such a way that it's not coupled with that repentance, but it has to be done together for the remission of sins.
0: చూడండి, బాప్తిజం అనేటువంటిది పాప క్షమాపణ నిమిత్తం తప్పకోకుండా చేసుకోవాల్సినటువంటిది ఒక ప్రక్రియ. వాళ్ళందరూ ఎలా చెప్తారంటే, బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా ఎలాగున్నా ఏమైనా కూడా అది పెద్ద అవసరం లేదులేండి అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి బాప్తిజం అనేటువంటిది ఖచ్చితంగా పాప క్షమాపణ నిమిత్తము, మనకు పాపములన్నిటిని కూడా క్షమింపబడాలి అని అంటే బాప్తిజం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఓకే.
1: All right, another issue is that some in the religious world baptize differently.
0: చూడండి, నిజంగా కొత్త నిబంధనలో మనము రక్షణ పొందాలి అని అంటే బాప్తిస్మమును మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాము.
1: ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది క్యాథలిక్ చర్చ్ దే బాప్టైజ్ ఇన్ఫెంట్స్.
0: చూడండి, కొంతమంది మనము ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే బాగా గమనించాను, అరే డేవిడ్ ఉదాహరణకు మనం గమనించినట్లయితే మతశాఖల వారు అనగా క్యాథలిక్స్ వారు ఉంటారు, ఆర్సీఎం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాప్తిజం ఎలాగో తీసుకుంటారు, దానిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే,
1: other denominations will do things like sprinkling water on top of their head.
0: కొంతమంది బాప్తిస్మం ఎలాగా తీసుకుంటారు అంటే కేవలము నీళ్లను ఇట్లాగా చల్లించుకుంటారు నెత్తి మీద, అది కూడా వాళ్ళు బాప్తిస్మంగానే చూసుకుంటారు, బాప్తిస్మంగానే ఎంచుతూ ఉంటారు దాన్ని కూడా. ఓకే, అర్థమైందా మీకు? ఓకే.
1: All right, but baptized means only one thing, and that means full immersion in water. We have to be buried with Christ in water, raised to walk in newness of life. And so baptism is not a sprinkling. It isn't done when you're a baby. It's done when you're ready to repent of your sins and then are baptized in full immersion.
0: నీళ్ళలో పూర్తిగా మునగవలసినటువంటి ప్రక్రియ. ఓకేనా? కొంతమంది బాప్తిస్మమును ఇలాగ నీళ్లను పోస్తారు, లేదంటే కొంతమంది ఇలాగ చల్లుతారు, చిన్నపిల్లలకే ఇస్తూ ఉంటారు బాప్తిస్మాన్ని. నిజానికి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి. చిన్నపిల్లలకు మారు మనసు, పాప క్షమాపణ ఇవన్నీ తెలుస్తాయా? కానీ వారికి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఇలాగ చల్లిస్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ పోస్తూ ఉంటారు. ఇవేవి కూడా బైబిల్ ప్రకారంగా కాదు. బాప్తిస్మం అంటే కేవలం పూర్తిగా ముంచబడాలి నీళ్ళల్లో, ఇలాగా పూర్తిగా సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేవాలి. అది నిజమైనటువంటి బాప్తిస్మం. ఓకే, రైట్.
1: Another thing is that baptism has to be done in obedience to the gospel.
0: Okay. బాప్తిస్మం అనేటువంటిది ఖచ్చితంగా ఏమి చేయబడాలి అంటే, సువార్తను విన్న తర్వాతనే అది చేయబడాలి. ఓకే, వాక్యమును ఎప్పుడైతే వాక్యముని విని విశ్వసించి మార్మర్స్ పొందుతారో, కేవలము విన్న తర్వాత, సువార్తను ప్రకటింపబడిన తర్వాతనే బాప్తిస్మమును, రక్షణను జరగాల్సినటువంటి విధానం. సువార్త లేకోకుండా బాప్తిస్మం కానీ రక్షణ కానీ జరగనీయకూడదు. ఓకే,
1: right? So the point, say again,
0: without gospel we don't do that.
1: Correct. Yeah, exactly. And I'll give you an example. Here's an example. Many years ago, I worked for a newspaper.
0: చూడండి, ఒక చాలా రోజుల కిందట ఒక స్నేహితుని నేను న్యూస్ పేపర్
1: newsprint. I was a reporter for a newspaper.
0: You?
1: Yes.
0: చూడండి, చాలా రోజుల కిందట ఆయన న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన, మన బ్రదర్.
1: And so I went to a football game to cover that event for the newspaper.
0: చూడండి, న్యూస్ పేపర్ కావాల్సినటువంటి ఫోటోలు కానీ దాని యొక్క సమాచారం అంతా కూడా కవర్ చేస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన.
1: And this was a high school football game.
0: చూడండి, అది హై స్కూల్ లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటిది.
1: And so in that football game, before the game started, when all of the boys were in the locker room, when they put on their uniforms and get ready for the game.
0: నేను ఏం చెప్పాలంటే, ఆయన హై స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటూ ఉన్నారు కొంతమంది. ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఏదన్నా ఉంటాయి కదా, చైన్లు, లేకపోతే ఏదన్నా చేతులకు వాచ్లు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉండేటువన్నీ కూడా, డ్రెస్ మీద ఉండేటువన్నీ కూడా తీసేసి అక్కడ పడేస్తూ ఉంటారు, గేమ్ ఆడడానికి రెడీ అవుతున్నారు. ఓకే,
1: ద కోచ్ ఆఫ్ ద టీమ్ హెడ్ ఆస్క్డ్ ద బాప్టిస్ట్ చర్చ్ ప్రీచర్ టు డు ఎ డివోషనల్ బిఫోర్ ద గేమ్.
0: Devotion, brother?
1: A devotional, to speak some message from the Bible and to pray for the players before the game.
0: Chandi, vallu Catholic, is Catholic, brother?
1: Baptist.
0: Okay. Vallu Baptist sanghaniki sambandhinchinatundi vallu aa game aadutunnaru. Em game? Football. ఫుట్బాల్ కూడా ఆడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మెడలో ఉన్నటువంటిది అవి ఇవి అన్ని కూడా తీసేసి అక్కడ పడేసి వాళ్ళు గేమ్ ఆడిపోయే ముందు ఏం చేస్తున్నారు అంటే డివోషనల్ గా అంటే ప్రార్థన చేసుకోవడము కొన్ని బైబిల్ లేఖనాలు చెప్పుకోవడము ప్రార్థన చేసుకోవడము వాక్యం చదువుకోవడము అంటే గేమ్ లోకి వెళ్ళబోయే ముందుగా వాళ్ళు ఈ విధంగా ప్రార్థనలు ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కోచ్ అక్కడ ఉన్నటువంటి గేమ్ లీడర్ ఉంటాడు కదా కోచ్ ఉంటాడు కదా ఆ కోచ్ వాళ్ళని ప్రార్థన డివోషనల్ గా నడిపిస్తూ ఉన్నాడు అక్కడ ఓకే
1: So this Baptist preacher asked all of the young boys who were playing in the football game, he said, how many of you are Christians?
0: What, brother?
1: The Baptist preacher asked okay. the football players, how many of you are Christians?
0: చూడండి అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ అందరినీ కూడా బాప్టిస్ట్ సంఘం యొక్క ఆ బోధకుడు అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ అక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చి ఏమని అడుగుతున్నాడు మీరు ఎంతమంది క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాడు ఆయన
1: So there were some that did not raise their hands.
0: కొంతమంది అక్కడ వాళ్ళు చేతులు ఎత్తని వాళ్ళుగా ఉంటున్నారు అలా అడిగినందుకు
1: Okay. And so the Baptist preacher said, okay, I want everybody to pray this prayer with me.
0: చూడండి అలా చేతులు ఎత్తకపోయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కోచ్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థన చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆడే ఆటగాళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నాడు
1: And so he said a prayer and he asked in that prayer for God to forgive them of their sins and he asked all of the football players that were not Christians to repent of their sins and say basically the sinner's prayer if you know what that is the Baptist church Methodist church will have the sinner's prayer you just say this prayer and then you're forgiven He asked the okay. players to do that.
0: చూడండి అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకందరికీ కూడా అక్కడ ఉన్న కోచ్ అనగా అతనికి బాప్టిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి ఒక కోచ్ అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకందరికీ కూడా మీరు ప్రార్థన చేయండి పాపముల కొరకు మీరు క్రైస్తవులుగా ఎవరు ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి అని వాళ్ళను ఆ విధంగా చెప్తూ ఉన్నాడు వాళ్ళకి ప్రార్థన చేయండి పాపముల నిమిత్తమై మీ పాపములు పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ మాట చెప్పేస్తూ ఉన్నాడు అగైన్ బ్రదర్ ఐ హావ్ ఎ క్వశ్చన్ దే వర్ నాట్ క్రిస్టియన్స్ ద ప్రేయర్
1: నో హీ హడ్ ఆల్రెడీ ఆస్క్డ్ దెం హు వాస్ నాట్ ఎ క్రిస్టియన్ అండ్ సో హీ న్యూ హు వాస్ నాట్ ఎ క్రిస్టియన్ బికాజ్ దోస్ హు వర్ క్రిస్టియన్స్ హడ్ రైజ్డ్ దేర్ హ్యాండ్స్ And so the rest of them were not. And so then he said, well, you say this prayer with me, and basically that will allow you to become a Christian.
0: Okay. చూడండి అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి వాళ్ళలో చాలా మంది క్రిస్టియన్స్ క్రైస్తవులుగా లేరు అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు ఏం చెప్తున్నాడు అంటే మీరు నాతో పాటు ప్రార్థన చేయండి మీ పాపముల నిమిత్తమే ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓకే
1: All right, so after they said the prayer, he said, congratulations, you are Christians, and we will baptize you later.
0: Okay, right, I got it. చూడండి ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గేమ్ ఆడుతున్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గేమ్ ఆడుతున్నటువంటి ఆటగాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఏమని అడుగుతున్నాడు మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు లేరు వారు ఎవరో చెప్పండి అని చెప్తే చాలా మంది చేతులు ఎత్తలేదు క్రైస్తవులు కాదు కాబట్టి ఆ క్రైస్తవులు కాని వాళ్ళని అందరినీ గురించి ప్రార్థన చేస్తున్నాడు పాపం వాళ్ళ పాపముల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ పాపం కోసం ప్రార్థన చేస్తారు కదా మా పాపమును క్షమించండి మా పాపమును క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తారు కదా కొంతమంది చాలా మంది శాఖలు మత శాఖల వాళ్ళు అలాగా ఆట ఆడుతున్నటువంటి వారందరి గురించి ఆ కోచ్ ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ పాపములన్నిటిని కూడా పోగొట్టడానికి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఏమని చెప్తున్నాడు వాళ్ళకు ఇదిగో ఇప్పటి నుండి మీరు క్రైస్తవులు అయిపోయారు ప్రార్థన చేసినప్పటి మీరు క్రైస్తవులు అయిపోయారు మీరు ఒకవేళ బాప్తిసం పొందాలి అని అనుకుంటే తర్వాత పొందండి అని చెప్తున్నారు ఓకే I explained.
1: All right, so what's the point?
0: ఏంటి పాయింట్ గమనించండి, అక్కడ ఏంటి పాయింట్? అక్కడ వాళ్ళు బాప్తిసం పొందాలనా లేదంటే తర్వాత పొందినా సరిపోతుందా?
1: The point is that they were not baptized correctly, because here's the reason why. Their baptism was not in obedience to the gospel. It was only because they said a prayer. They had not heard the gospel message. They had not heard about Jesus and him crucified. The preacher at the Baptist church only asked them to say a prayer, and they had heard nothing of the gospel.
0: చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్గా బాప్తిజం పొంది ఉంటారా? లేదు. ఎందుకంటే చెప్తున్నారు, ఎందుకంటే వారందరూ కూడా ఖచ్చితంగా సువార్తను వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి, మార్మన్స్ పొందాలి, రక్షణ పొందడానికి బాప్తిజం పొందాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళందరి గురించి కూడా ఏం చెప్పాడు? మీరు ఎవరో ఎవరు క్రైస్తవులు కాదో చెప్పండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, మీరు రక్షించబడతారు అని చెప్తున్నాడు. తర్వాత బాప్తిసం కావాలంటే తర్వాత తీసుకున్నారులేండి అని చెప్తున్నాడు. అలాగా కరెక్ట్గా ఏ బోధ లేకోకుండా, ఏ సువార్త ప్రకటించబోకుండా, ఏ విధానము వాళ్ళకి నేర్పించుకోకుండా, కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మీరు క్రైస్తవులు అయిపోతారు, మీరు రక్షించబడతారు అని చెప్పేస్తే సరిపోతుందా? మరి అది నిజమైనటువంటి బాప్తిసమా? కాదు, అది కరెక్ట్ కాదు. That is not correctly.
1: Right. They have to hear the gospel. It's just like, I'll tell you this and you can explain it. It's just like in the Catholic Church when they baptize infants. The command is Mark 16:16. He that believeth and is baptized shall be saved. An infant can't believe because it doesn't have the mental capacity to believe and understand. So it makes it an improper baptism. And so if you're in the denominational world, it's important that even if you were baptized, it has to be done properly.
0: చూడండి, చాలా మంది ఈ విధంగా చెప్తూ ఉంటారని చూస్తున్నాం. ఈ మత త్యాగుల వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే, కేవలము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు ఆర్సీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, కేవలం నీళ్ళ చల్లడము, ఈ విధంగా పోయడము ఇలాగ చేస్తూ బాప్తిసం ఇస్తూ ఉంటున్నారు అని చెప్పి మనం చూసుకున్నాం. అయితే మార్క్స్ వార్త 16:16 వచనంలో మనకు అక్కడ ఏం నేర్పుతుంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మకం ఎలాగ వస్తుంది ఒక వ్యక్తికి? విశ్వాసం ఎలాగ వస్తుంది? వినడం ద్వారా. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా వినకపోయినప్పుడు, కరెక్ట్గా విశ్వాసం రానప్పుడు, కరెక్ట్గా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారని మనం ఎలాగనుకుంటాము? అది ఖచ్చితమైన సరైనటువంటి విధానంలో బాప్తిజం తీసుకున్నట్టుగా మనం కనిపించదు. కాబట్టి అది సరైంది కాదు అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే
1: ఓకే సో లెట్స్ రీడ్ Acts 19:3-5.
0: అపొస్తలుల కార్యములు 19:3-5
2: చదువుతున్నాను. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతురని అడగగా వారు యోహాను బాప్టిస్మును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానయందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్టిజం ఇచ్చానని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్టిజం పొందిరి.
1: Has to be done in the proper manner. Now, in our scripture, they were baptized with John's baptism, but they had not been baptized as Jesus had told them to be baptized.
0: చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అపొస్తల కార్యములో 19:19 ఉన్నటువంటి విషయాన్ని మనం సరిగా గమనించాలి, ఖచ్చితంగా అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ శిష్యులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఏం పొంది ఉన్నారు బాప్తిస్మం? ఎక్కడ పొంది ఉన్నారు బాప్తిస్మము? యోహాను వచ్చినటువంటి బాప్తిస్మం పొంది ఉన్నారు. అదే కరెక్ట్ అయింది అనుకుంటూ వాళ్ళు దానినే విశ్వసిస్తూ అదే సరైనది అని అనుకుంటూ వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇక్కడ యోహాను వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ అపొస్తలులందరూ కూడా వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? యోహాను బాప్తిసం కంటే వేరొక బాప్తిసం కూడా ఉంది, అది యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క బాప్తిసం అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సరైనది ఇప్పటి వరకు సరైనదిగా ఉంటున్నదని అనుకుంటున్నటువంటి అది ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు సరైనది తీసుకుని ఉన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. ఒకసారి ఆలోచించేద్దాం, దాని గురించి చెప్తాం.
1: So when they heard the gospel properly, they were baptized correctly.
0: చూడండి, వాళ్ళు సరైన విధానంగా వాళ్ళు వాక్యమును విన్నారు, సరైన విధానంగా వాళ్ళు విశ్వసించారు, సరైన విధానంలో వాళ్ళు మళ్ళీ తిరిగి నూతనంగా బాప్తిస్మం, నూతనంగా అంటే రెండోసారి తీసుకున్నట్టు కాదు, అది అర్థం సరైనది తీసుకున్నారని అర్థం. కాబట్టి రెండోది ముందు తీది ఏమైపోయింది, కరెక్ట్ కాదని అర్థమయ్యేది. ఓకే,
1: సో ఇట్ ఈస్ పాసిబుల్ టు బి ఇన్ ఏ డినామినేషనల్ చర్చ్ అండ్ ఫర్ దెమ్ టు టీచ్ డిఫరెంట్ డాక్ట్రిన్ అదర్ దెన్ వాట్స్ ఇన్ ద బైబిల్ and be baptized, but to be baptized incorrectly.
0: చూడండి, మిత మతశాఖల వారి గురించి కూడా ఇలాగే ఆలోచించేద్దాం మనం. వాళ్ళు ఏంటంటే సరైన విధానంలో వాళ్ళు సువార్తను ప్రకటించరు. సరైన విధానంలో వాళ్ళు ప్రకటించరంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది ఏది కూడా వాళ్ళు సరైనగా వాళ్ళు కరెక్ట్గా దాన్ని అందించరు మనం. అప్పుడు మనకు విశ్వాసం కూడా సరిగా ఉంటుందని మనం అనుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా సరైన బోధన విని, సరైనటువంటి సువార్తను విని, విశ్వసించి సరైనటువంటి బాప్తిసం పొందాల్సినటువంటి అక్కరు మనకు ఉంది. అప్పుడు మనం రెండోసారి బాప్తిసం తీసుకోవాలా అనే ఆలోచన రాకూడదు. ఎందుకంటే నువ్వు సరైనది తీసుకోలేదు కాబట్టి నువ్వు సరైనది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే,
1: ఆల్రైట్. సో దట్ ఇస్ ద ఫైనల్ ఆబ్జెక్షన్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్ దట్ వి హావ్ టు బి దట్ వి హావ్ టు be baptized in a correct manner. There's only one simple formula. Repent and be baptized if you understand the gospel, but first we have to believe the gospel and then be baptized. That's the only formula. There is no other way.
0: ఇక్కడ ఫార్ములా ఏంటి అని అంటే ఒకటే చెప్పాడు, ఏంటి, మీరు సరైనది వినండి, సరైనదిగా విశ్వసించండి, బాప్తిసం పొందండి. ఇదే ఫార్ములా. ఇక్కడ ఏది మనం కొత్తగా ఏం చెప్పడం లేదు. వాళ్ళు కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా విశ్వసించాలి, కరెక్ట్గా బాప్తిసం పొందాలి. ఈ ప్రాపర్ వేస్ వాళ్ళు మిస్ అయిపోయినట్లయితే వాళ్ళు సరైనది తీసుకోలేనని అర్థం. ఇంత ఇక్కడ మనం వేరే సిద్ధాంతాలు మనం ఏం చెప్పడం లేదు. సిద్ధాంతాలు అంటే బోధలో ఏది మనము ఇంక వేరే ఫార్ములా మనం ఏది చెప్పడం లేదు. ఒకటే, వినండి సరిగా, అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఏం చెప్పబడుతున్నదో అది సరిగా వినండి, దానికి విధేయత చూపండి, బాప్తిసం పొందండి, రక్షింపబడండి అని చెప్పి మనం ప్లెయిన్ గా ఇవన్నీ ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నాం. అది కాకోకుండా నువ్వు ఏదంటే అది తీసుకున్నప్పుడు సరైనది కాదు.
1: All right, so in this lesson that we have done, it's been two parts. We understand that baptism is not by faith only. I can't just believe and that's sufficient. I can't just believe and that's good enough.
0: చూడండి, మనము విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అని అనుకోవచ్చా? చూడండి, ఇక్కడ విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అని అనుకుంటామా? బిలీవ్ అండ్ బి బాప్టైజ్డ్ అంటాడు. అంటే విశ్వసించండి, బాప్తిసం పొందండి, నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు. అంటే బాప్తిస్మానికి, సారీ, నమ్మకానికి ఏం కావాలి? ఖచ్చితంగా అక్కడ విధేయత కూడా ఉండాలి. విధేయత క్రియారూపం దాలిస్తే బాప్తిస్మం. సో ఇదేమీ లేకపోకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే మనకు రక్షణ రాదు. ఓకే,
1: ఆల్రైట్. సెకండ్, లాస్ట్ వీక్ వి అండర్స్టూడ్ దట్ బాప్టిజం ఇస్ నాట్ ఎ హ్యూమన్ వర్క్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ది అపోస్టిల్స్ ఇన్వెంటెడ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్వెంటెడ్. But rather, it's something that is commanded by our Lord and Savior Jesus Christ.
0: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది మనుషులు కనిపెట్టినటువంటి బోధ అయితే అసలు కాదు. అర్థమవుతుందా? ఇదిగో ఈ మనిషి చెప్పాడులే, నేను చెప్పానులే, వాళ్ళు చెప్పారులే, వాళ్ళు డినామినేషన్లు చెప్పారులే, ఈ చర్చాగ్రహిస్తులు చెప్తున్నారులే, ఇతర వేరే మత శాఖల వాళ్ళు చెప్తున్నారులే అని మనుషులు కనిపెట్టింది కాదు. ఇది అదంతా కూడా క్రీస్తు యొక్క శరీరంలో పాల్పొందుకోవడానికి, క్రీస్తు యొక్క మరణంలో సాదృశ్యంగా బాప్తిస్మాన్ని బైబిల్లోనే చూపించబడుతూ ఉంది.
1: All right, we also noticed from last week about the thief on the cross when Jesus told him that he was saved there. The thief was under the law of Moses. He was not under the command of the New Testament to be baptized.
0: చూడండి గత వారం మనం చూసినప్పుడు శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ కూడా రక్షణ పొందినట్లు నీతో నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని దొంగ కూడా అక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అక్కడ ప్రశ్న ఏమనిచ్చిందంటే మరి ఈ దొంగకు ఏ విధంగా బాప్తిస్మ ఇచ్చాడు అక్కడ యేసుక్రీస్తు, ఆయన ఎక్కడ బాప్తిస్మ ఇవ్వలేదే, ఎలాగో ఆయన రక్షించబడ్డాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఎలాగో చెబుతున్నాడు అని మనం ప్రశ్నించాం. దానికి సంబంధించి అక్కడ ఏం నేర్చుకున్నామంటే ఆ దొంగ అప్పటి వరకు ఏ దాని కింద ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, కాబట్టి అతడికి యేసుక్రీస్తు స్వయాన అతనికి రక్షణించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఆ ఆజ్ఞను మనం అఫీషియల్ గా పొందుకున్నాం. ఓకే.
1: And today we've answered the question about the apostles. They must have been baptized because if they were not, they would not have been obeying what Jesus had told them to teach.
0: చూడండి ఈ రోజు మనం నాలుగో ప్రశ్న నుండి మనం చూసుకున్నాం ఏమన్నానంటే అపోస్తులు అందరూ కూడా బాప్తిజం పొందినట్టు ఎక్కడ మనకు దాఖలాలు లేవే, మరి వాళ్ళు నిజంగా బాప్తిజం పొంది ఉంటారా, వాళ్ళకి రక్షణ ఎలాగా వచ్చింది అని మనం ప్రశ్నించాం. కానీ దాని గురించి మనకు ఏం చెప్తున్నారంటే బోధించాల్సినటువంటి వాళ్ళే విధేయత చూపుకోకుండా ఉంటారా, బోధించుతున్నటువంటి వాళ్ళే విధేయత చూపుకోకుండా ఉంటారా. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వమందరికీ కూడా బాప్తిజం ఇవ్వాలని ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఎక్కడ బాప్తిజం పొందాడు, యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను చేత బాప్తిజం పొందాడు కదా. అలాగనే వీళ్ళు కూడా బాప్తిజం పొందినట్టుగానే మనం చూస్తాం, అంటే దాన్ని అందులోనే మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే విధేయత చూపుకోకుండా వాళ్ళు వెళ్ళి ప్రకటించారు కదా. ఓకే.
1: All right, and we've also noticed today that baptism is not just a symbol. I don't do it just because I've already been saved and I'm just doing it in a symbolic way. It's not a symbol. It's very important that we believe and are baptized. It's not just a symbol of our belief.
0: చూడండి బాప్తిజం అనేటువంటిది కేవలం సింబల్ మాత్రమే కాదు, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇదిగో నువ్వు రక్షించబడ్డావు, ప్రార్థన చేశావు, విశ్వసించావు, మార్మనసు పొందావు, నువ్వు రక్షించబడ్డావు, తర్వాత రేపు మొన్నాడు లేకుంటే నీ పెళ్లి రోజు అప్పుడు నీ పుట్టినరోజు అప్పుడు నువ్వు వెళ్ళి బాప్తిజం అలా కావాలంటే తీసుకో అని చెప్తూ ఉంటారు. అది కేవలం సింబల్ కాదు, నీవు రక్షణ పొందడానికి నీ పాపములు అన్నిటిని కూడా కడిగి వేయడానికి నీవు తీసుకోవాల్సినటువంటి ఆజ్ఞ బాప్తిజం అనేటువంటిది. ఓకే.
1: And then we've also noticed today that we have to be baptized correctly, just as the Bible teaches, not as man teaches, but rather as the Bible teaches.
0: చూడండి అలాగే చివరిగా మనం ఏం చూసామంటే రెండోసారి బాప్తిజం పొందొచ్చా అని మనం అడిగాడు కొంతమంది ప్రశ్న. ఇంతకు ముందు తీసుకున్నాను మరి ఇప్పుడు తీసుకోవచ్చా అంటే సరైన విధానంలో నీవు తీసుకోలేదని నువ్వు గ్రహించినప్పుడు సరైన విధానంలో బాప్తిజం పొందాలి మనం, లేకపోతే నీ పాపములు ఎప్పటికీ కూడా క్షమింపబడవు. ఓకే.
1: ఆల్ రైట్. సో లెట్స్ నోటిస్ as we finish up the program today that let's understand we cannot follow traditions of men. That's not the way that we are saved. We have to be saved, repent and be baptized, believe and be baptized for the remission of our sins. That's the proper way. We don't do it by the tradition of men.
0: చూడండి మనుషుల యొక్క ఆచారాలతో మనం ఎప్పటికీ కూడా వెంబడించకూడదు. నువ్వు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా బాప్తిజం పొందాలి, నువ్వు నిజంగా రక్షించబడాలని అనుకుంటే సరైన విధానంలో బాప్తిజం పొందాలి. అనేకమైన ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాము బైబిల్ గ్రంథంలో. కేవలము సరైన విధానంలో వింటూ సరైన విధానంలో రక్షించబడుతూ సరైన విధానంగానే నువ్వు ఉన్నట్లయితేనే నీకు రక్షణ ఉంటుంది, కానీ లేకపోతే మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క పద్ధతులను, మనుషుని యొక్క ఆచారాలను నువ్వు వెంబడిస్తున్నట్లయితే నీకు రక్షణే ఉండదు. ఓకే బ్రదర్.
1: And if I believe this book at all, if I believe the Bible at all, then I have to understand I've got to follow the Bible 100%, not just part of what I might believe, but everything that this book says.
0: చూడండి బైబిల్ అనేటువంటిది పరిపూర్ణంగా మన దగ్గర ఉంది, కేవలము నీకు ఆలోచన నీకు ఆలోచన చేసుకున్నంత వరకే ఇది ఇలాగే ఉందని అనుకుంటే సరిపోదు. అంటే నీ ఆలోచన తగినట్టుగా ఇది ఉందిలే అని అనుకుంటే సరిపోదు. ఇది ఖచ్చితంగా దీంట్లో ఏముందో అదే సరైనది. దీని ప్రకారమే మన అందరం కూడా చేయవలసిన వారిగా ఉన్నాం.
1: And so the question is, as we close out, before we'll take some questions, but here's the, we can't ask what have I always believed or what has my church always taught about this issue. The question is, what does the Bible say?
0: చూడండి, ఇక్కడ మీరు ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే, నా అదే తారక్ ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుషులు ఏం బోధిస్తున్నారు, సంఘాలు ఏం బోధిస్తుంది, ఇది ఏం బోధిస్తుందో ఇదంతా కూడా మనం ఆలోచన చేసి దీన్ని పరిగణనలో తీసుకోకూడదు. దీన్ని అంతా తీసుకొని మనం పరిగణనలో తీసుకోవద్దు. కేవలము బైబిల్ ఏం చెబుతుందో దీనిని మాత్రమే మనం పరిగణనలో తీసుకోవాలి. దీనిని మాత్రమే మనం ఆలోచన చేసి దీని ప్రకారం మనం చేయాలి. ఓకే,
1: దిస్ బుక్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్.
0: చూడండి, ఈ బుక్ మనకు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి విషయాలు కలిగి ఉన్నది.
1: It's a history book.
0: ఇది చరిత్ర గ్రంథము. అవునా, ఈరోజు తెలుసుకున్నాం కదా ఇదేంటి, చరిత్ర గ్రంథం, చరిత్ర గ్రంథం, రైట్.
1: It's a guide book.
0: ఇది
1: to show us where to go.
0: మీకు అర్థమవుతుందా? ఇది చరిత్ర పుస్తకము, అలాగే ఇది మనల్ని అందరినీ కూడా నడిపించేటువంటి పుస్తకంగా కూడా ఉంటున్నది.
1: It's also a rule book.
0: Also
1: a rule book, a book of rules.
0: Root.
1: R-U-L-E-S, rule book.
0: ఇది అలాగే ఒక మార్గమైనటువంటిది, ఒక వేరు లాగా వేరు సంబంధించినటువంటి పుస్తకం.
1: But it is also a book that is very clear on the commands of salvation.
0: చూడండి, రక్షణ గురించి ఖచ్చితంగా ప్రకటించబడినటువంటి పుస్తకం ఇదంతా కూడా. రక్షణ గురించి ఖచ్చితంగా ప్రకటింపబడినటువంటి పుస్తకం ఇదంతా కూడా.
1: So again, the question is not what have I believed or what does my church teach, but rather what does the Bible say?
0: చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనుషులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు కాదు, బైబిల్ ఏం చెప్తుందో అది ఆలోచన చేయండి ఫస్ట్.
1: So the thing, it's not just Church of Christ doctrine, it's not just what Brother Ravi says or what Brother Paul says.
0: ఇది కేవలం క్రీస్తు సంఘం యొక్క బోధ మాత్రమే కాదు. చాలా మంది అనుకుంటారు కదా, ఇది రవి వర్మ చెప్తున్న బోధ, లేదంటే ఇది పాల్ చెప్తున్నటువంటి బోధ, ఇది లేకపోతే ఇంకొక మత సంఘం చెప్తున్నటువంటి బోధ, ఇది క్రీస్తు సంఘం వాళ్ళు చెప్తున్నటువంటి బోధలే, వాళ్ళ బోధలే అని చెప్పి కొట్టివేసే తట్టు కూడా ఉంటున్నారు మనుషులు. కానీ అలాగే ఉండకూడదు.
1: But rather it's what Jesus commands us to do.
0: చూడండి, ఇదంతా కూడా యేసు క్రీస్తు మనకు ఆజ్ఞాపించినటువంటి పుస్తకం ఇదంతా కూడా, ఎలాగ చేయాలి, ఏ విధంగా ఉండాలని.
1: And when the truth has been revealed as it is in this book, we have to obey it.
0: చూడండి, ఈ పుస్తకం మనకు ఏం చెప్తుందంటే, తప్పకుండా మనం దీనికి లోబడాలి అని నేర్పుతుంది.
1: All right. So that's going to conclude our 8-part series in baptism. Are there any questions in the audience about any of these things? I said that's going to conclude our 8-part series about baptism. Is there any questions from anybody there in the audience?
0: చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రశ్నలు అడిగారు, ఇప్పటి వరకు కూడా మనం ముగింపులో ఉన్నాము. ఈ 8 తరగతుల గురించి మట్టు మనము ముగింపులో ఉన్నాము ఈరోజు. అయితే ఈ బాప్తిజం కూర్చున్నటువంటి ఈ పాఠంలలో ఏమైనా ఇంకానూ మీకు ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే దయచేసి అడగండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బాప్తిజం గురించి? నేను ప్రశ్న అడుగుతా, ఏమైనా అంటే ఇప్పుడే తీసుకోకపోతే ఏమవుతుందన్నా, అంటే మళ్ళీ తీసుకుంటా కదా, ఇంకా పూర్ణంగా తెలుసుకొని తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నేను సరిగా లేకపోతే ఎలాగా అని చెప్పి అంటున్నా కదా, దాని గురించి అడగనండి. Brother, here some sister is delayed to get baptism because of if she get baptism, after that we do not follow rightly, do not follow the commands, so we, she is thinking like that, I can't follow Jesus Christ commands, so that's why I'm delayed to get baptism, she says that.
1: Well, I mean, I'll just be honest. In that case, it's proper to wait because you have to be baptized for the right reason. And Christianity is a commitment. It's a way of life. And so I cannot, you know, think that, well, I'll be baptized and then I'll just live like I want to. I can't do that. I know she's delaying, but, you know, tomorrow is never guaranteed. And it takes a commitment to be a Christian. And I hope that as we've talked about baptism, that it shows the importance that it is necessary. We have to do it. And we're not promised tomorrow. We could all be dead tomorrow, as you know. And so the delay is very, very, it's not a good situation or position to put your soul into delay. But I have to obligate myself, if I'm going to be baptized, I have to live a Christian life. We're commanded to remain faithful unto death. And so it's important to make the obligation to be baptized and to live a Christian life.
0: చూడండి, క్రైస్తవుడిగా నువ్వు మారాలని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. లేదంటే నీకు రేపటి దినం అనేటువంటిది నీకు ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది ప్రామిస్ చేయలేదు మనకు, రేపు దినం మనం ఉంటామో లేదు తెలియదు మనకు. కానీ నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే నీ పాపంలో క్షమింపబడడానికి బాప్తిసం తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత నీ క్రిస్టియానిటీని ఎలాగ నడిపించుకోవాలనేది మనకి బైబిల్ మనకు బాగా చెప్తుంది, దానికి మనం విమర్శించాలి. ఇప్పుడైతే రేపటి దినం మనకు లేదు కాబట్టి, సమాజం పరిగణ లేదు కాబట్టి, ఏ రోజు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి, మనము మన పాపములు అన్నింటినీ కూడా క్షమింపబడే ముందుగానే ప్రిపేర్గా ఉండాలి. ఆ తర్వాత నీవు ఏమైనా చేయాలని అనుకుంటే బైబిల్ గ్రంథం నేను నడిపిస్తుంది, క్రైస్తవ్యం నేను నడిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఒక నిర్ణయమైనటువంటి జీవితం, అంటే ఏమంటే కమిట్మెంట్ లైఫ్ అంటారు, అంటే కమిట్ చేసుకోవాలి. నేను నీవు క్రీస్తుకు సంబంధితంగా జీవించాలి అని నువ్వు నిర్ణయించుకొని బాప్తిసం పొందాలి. ఆ తర్వాత నేను ఉంటానో ఉండను అని అంటే అదంతా కాదు, ముందుగానే సిద్ధపడాలి దాని గురించి. ఓకే బ్రదర్.
1: But until she's baptized, God is still going to hold her sins against her. So it's important to be baptized.
0: చూడండి, దేవుడు ఏ రోజు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, ఈ ప్రాముఖ్యమైనది బాప్తిసం పొందాలి అనేటువంటి దేవుడి చేత మనం ఆజ్ఞాపిస్తున్నాం, ఆజ్ఞాపించబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బాప్తిసం పొందాలి.
1: ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్?
0: ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మరి ఎప్పుడు తీసుకుంటున్నారు అయితే బాప్తిసం? అందుకే తీసుకోవాలి. రేపు అనేటువంటి దినం నీకు లేదు అనే నీకు అసలు ఎవరికి లేదు నమ్మకాలు. ఇప్పుడు రేపు ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఏం చేయాలంటే మనం రక్షింపబడి ముందుగానే రక్షింపబడి సిద్ధంగా ఉండాలి. చిన్న ఏజ్ అంటే ఎప్పుడు? నీ ఏజ్ అంటే నీ ఏ క్లాస్ ఇప్పుడు ఎంత వయసు? నీకు సత్యమైన అర్థమవుతుందా? విశ్వాసం బైబిల్ గ్రంథంలో ఏం బోధించబడుతుందో తెలుస్తుందా? పూర్తిగా నీకు అర్థమవుతుంది అంటే, బైబిల్ అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుందంటే నీవు దానికి అర్హునివే అయితే, నిజంగా నేను పాపినని నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావని గ్రహించినట్లయితే తీసుకోవచ్చు. నీ వయసును బట్టి నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు నీకు ఏం అర్థం కాకోకుండా అందరూ తీసుకుంటున్నారు కదా అల్లి, నేను కూడా మునుగుతాను అని చెప్తే అది కుదరదు. ఓకే బ్రదర్.
1: Okay, any other question?
0: No problem, brother. There is no questions today.
1: But remind her it's important not to delay, to that she needs to, her sins are not going to be forgiven until she's baptized.
0: Brother, I can't hear clearly.
1: Okay. I said, but it's important to remind her that her sins are not going to be forgiven until she's baptized and make the commitment to live a Christian life.
0: చూడండి మనము బాప్తిజం గురించినటువంటి దానిలో మనం ఆలస్యం చేయకూడదు తెలుసుకుంటాం అంటే క్రీస్తుని పోలి మనం కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనము రేపు ఉందాం మనకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా బాప్తిజం మనం పొందాలి అని many students are went to marriage brothers today so they're absent today.
1: Oh, okay, I see, no problem. Okay, anything else?
0: Okay, no, there is no questions today.
1: Okay, well, I appreciate
0: tomorrow class and I mean next class.
1: Okay. Next week, we're going to begin a series on the church. That's very important. After baptism, we have to be members of the church, or that makes us members of the church. And so, Lord willing, next week we'll talk about the church and the importance of it and living a Christian life in the church.
0: బాప్తిజం పొందిన తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విషయము సంఘం గురించి ఆ దాని గురించి దేవుని చిత్తం అయితే రేపు వారం నుండి మనం కొనసాగించుకుందాం. ఓకే బ్రదర్.
1: ఓకే, ఆల్ రైట్, షల్ వి క్లోజ్ విత్ ప్రేయర్?
0: యా.
1: ఓకే, షల్ ఐ డు ఇట్?
0: నో, అశోక్ బ్రదర్, దేర్ ఇస్ అశోక్ బ్రదర్.
1: సే అగైన్.
0: అశోక్ బ్రదర్ చేస్తారా ప్రార్థన?
2: ఆ చేస్తాం బ్రదర్.
1: ఓకే ఓకే,
2: ప్రార్థన చేద్దాం. సర్వష్టికి కారణ సముద్రమైన మా పేపర్లోకి తండ్రి దేవానాయన నిఘనమైన మనకి వీళ్ళ స్థుతులు స్తోత్రములు తెలియజేస్తాను తండ్రి. ప్రభానాయన ఇప్పటి వరకు సజీవులకులోంచి నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభానాయన నీ విలువైనటువంటి మాటలను తండ్రి ప్రభానాయన మీరు వినిపింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభానాయన మనిషికి కావలసిన తండ్రి ప్రభునైనా రక్షణ కావాలి అని మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభునైనా బాప్తిస్మను కూర్చున్నటువంటి ప్రాముఖ్యతను తండ్రి ప్రభునైనా ఎనిమిది సిరీసులుగా తండ్రి ప్రభునైనా మీరు వినిపింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఇంకా బాప్తిస్మ తీసుకోకుండా ఉన్నారో తండ్రి ప్రభునైనా వారందరినీ మీరు ప్రేరేపించి తండ్రి ప్రభునైనా వారు బాప్తిస్మ తీసుకున్నా మీరు కృపను అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. వారికి మీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభునైనా వచ్చే వారం నుండి తండ్రి సంఘాన్ని గురించి విలువైనటువంటి మాటలను మేము తెలుసుకోవడానికి మేము సిద్ధపడుచుండగా తండ్రి ప్రభునాయన మీరే తండ్రి మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనిచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ప్రభునాయన వాక్యం ఫలించి రావాలని మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. అపవాది వాక్యాన్ని ఎత్తుకుని వెళ్లకుండా తండ్రి ప్రభునాయన వాక్యానికి లోబడి జీవించగలిగేటటువంటి గొప్ప మనసును మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనిచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభునాయన పాల్ బ్రదర్ని తండ్రి ప్రభునాయన మీరు తండ్రి ఆ కుటుంబం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వించమని వేడుకొనిచ్చుకున్నాను తండ్రి. వారు విలువైనటువంటి మాటలను తండ్రి ఇంకా మాకు ఎక్కువగా వినిపించినావున అతనికి మీరు మంచి జ్ఞానాన్ని చేత మీరు నడిపించమని వేడుకొనిచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభునాయన రవి బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభునాయన అతని కూడా తర్జుమాల తండ్రి ప్రభునాయన మీరు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి తండ్రి ప్రభునాయన మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వించమని పర సంబంధమైనటువంటి ప్రతి దీవెను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించుకొని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొని వచ్చినాను మా కన్న తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు అండి.